వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవా సర్వకార్యషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.